0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మొదలి మురళీకృష్ణ గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కె సుబ్రహ్మణ్యం, మృదంగంపై శ్రీ కెపి శ్రీనివాసన్. కార్యక్రమంలో ముందుగా వినండి వందే నిశమహం, హంసధ్వని రాగంలో మైసూర్ వాసుదేవాచార్య రచన ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal recital by Shri Mudali Murali Krishna. He is accompanied on violin by Shri K. Subramaniam and on Mridangam by Shri K. P. Srinivasan. Shri Murali Krishna begins his vocal recital with a composition of Mysore Vasudevachar in Rag Hamsadhvani, Vande Nishamaham, set to Adimal.

0: రంగాధుడే సౌరాష్ట్ర రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన రూపకతాళం.
1: లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పొన్నయ్య పిళ్ళై రంగనాథుడే ఇన్ రాగ్ సౌరాష్ట్ర సెట్ టు రూపకతాళ్.

0: ఇప్పుడు వినండి రాకా శశివదన టకారాగం ఆదిలం త్యాగరాజ స్వామి కృతి.
1: లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ టక్కా రాకా శశివదన సెట్ టు ఆదితాల్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిఎఫ్ఐ నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ మొదలి మురళీకృష్ణ గాత్ర కచేరీ వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కె సుబ్రహ్మణ్యం, మృదంగంపై శ్రీ కెపి శ్రీనివాసన్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శివ శివ శివ యనరాధ, పంతువరాళి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: This is Ragam 24/7 DTH. Anytime Indian music. You are listening to a Carnatic classical vocal recital by Srimati Murali Krishna. He is accompanied on violin by Shri K. Subramaniam and on mridangam by Shri K. P. Srinivasan. Continuing the concert, you will now listen to Shiva Shiva Shiva Yanarada, a composition of Saint Tyagaraja in Rag Pantuvarali, set to Adidal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి స్మరవారం వారం తిలంగ్రాగంలో సదాశివ బ్రహ్మేంద్ర రచన ఆదితాళం.
1: శ్రీ మురకృష్ణ కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ సదాశివ బ్రహ్మేంద్ర స్మరవారం వారం ఇన్ రాగ్ తిలంగ్ సెట్ టు ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ మొదలి మురళీకృష్ణ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ సుబ్రహ్మణ్యం, మృదంగంపై శ్రీ కెపి శ్రీనివాసన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీ మొదలి మురళీకృష్ణ. He was accompanied on violin by Shri K. Subramaniam and on mridangam by Shri K. P. Srinivasan. This program was contributed by
0: Akashvani
1: Kadapa for Ragam 24/7 DH, Anytime Indian Music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to Nadaswaram recital by Sri K. Muni Gajendra, supported on special dolu by Sri G. Rathayya.
2: Ragam Nirantara Bharatiya Sangeetha Sravanti. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కె ముని గజేంద్ర వారి నాదస్వర కచేరి వింటారు. స్పెషల్ డోలు శ్రీజీ రత్తయ్య.
1: ఫస్ట్ యుల్ బి లిజనింగ్ టు త్యాగరాజ కృతి వరాలందు కొమ్మని ఇన్ రాగ్ గుర్జరి సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా వరాలందు కొమ్మని గుర్జరి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి కీర్తన వింటారు.

0: You have just listened to a Thyagaraja Kruthi, Varalandu Kommani, Indra Gurjari, set to Adithal.
1: Meerintavarku, Varalandu Kommani, Gurjari Ragam, Adithalam, Thyagaraja Swami Vari Kirtana Vinnaru.
0: Now listen to another Thyagaraja Kruthi, Lalite Sri Pravruddhe, Indra Bhairavi, set to Adithal.
1: కార్యక్రమంలో ఇప్పుడు మరొక త్యాగరాజ స్వామి వారి కీర్తన లలితే శ్రీ ప్రవృద్ధే భైరవీరాగం ఆదితాళం.

0: You have listened to a Sudhananda Bharati Kriti, Aravinda Lochana, in Ragniti Mati, set to Adithal.
1: Mirintavarku, Aravinda Lochana, Niti Mati Ragam, Adithalam, Sudhananda Bharati Vari Rachana Vinaru.
0: You are listening to Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic music program, you are listening to Nadaswaram recital by Sri K. Muni Gajendra, supported on special dolu by శ్రీజి రత్తయ్య.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కె మునిగజేంద్ర వారి నాదస్వర కచేరీ వింటున్నారు. స్పెషల్ డోలు శ్రీజి రత్తయ్య.
0: కంక్లూడింగ్ హిజ్ రిసైటల్, శ్రీ కె మునిగజేంద్ర నౌ ప్రజెంట్స్ ఎ త్యాగరాజ కృతి, మర్యాద గాదుర, ఇన్ రాగ్ శంకరాభరణం, సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో చివరిగా మర్యాద గాదుర శంకరాభరణం రాగం, ఆదితాళం త్యాగరాజ స్వామి వారి కీర్తన వింటారు.

0: You have listened to a Tyagaraja Kruti, Mariyada Gadura, in Rag Shankarabharanam, Setu, Adithaal.
1: Mirintavaraku, Mariyada Gadura, Shankarabharanam Ragam, Adithaalam, Tyagaraja Swami Vari Kirtana Vinnaru.
0: Ragam, 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music Program, you have enjoyed Nadaswara Recital by Sri K. Muni Gajendra, Special Dolu Support by Sri G. Rathaya. This program came to you from the studios of All India Radio, Vijayawada. For Ragam 24/7, anytime, Indian music.
1: మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కె ముని గజేంద్ర వారి నాదస్వర కచేరీ విన్నారు. స్పెషల్ డోలు శ్రీ జి రత్తయ్య. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH in Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గానం వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. తోడి రాగాలాపన, తానం, పలు సాహిత్యం, పంకజాక్షి నీపై మరులు కొన్నదిరా, శ్రీకృష్ణ నిన్ను తోడి తెమ్మనిరా, సంకీర్ణ జాతి త్రిపుట తాళం.
4: Listen to a ragam tanam pallavi by Shri MS Balasubramanya Sharma in rag todi, set to Sankirna Jati Triputatal. He is accompanied by Shri Kokkunda Subramanya Sharma on violin and Shri Nemani Somayajulu on mridangam. Lines of the pallavi are: Pankajakshi neepai marulukonnadira, Shri Krishna ninnu todi temmanira.